0: ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులనే కొనుగోలు నమ్మకానికి.
1: दान रुपाई पे भाई खूब जोर दे रहे हैं.